చిత్రం మాన్యశ్రీ విశ్వామిత్రన్, రచన పి భాస్కరన్, సంగీతం శ్యామ్, ఆలాపనం పి మాధురి.